స్వస్థాని బ్రహ్మా తత్స్వాంతరం కమల స్వేంద్ర భక్త కమల కమల శేష్ కమల కమల శ్రీ మహాత్మ